0: ఈ ఫీఫా వరల్డ్ కప్ లో లాక్అవుట్ మరలో జారీ. నార్వే ఐర్లాండ్ ముకాబలే మెయిన్ గోల్ అంటా షికస్త్ ప్రీ క్వార్టర్ మరహలే లాయ క్వాలిఫై కరే వర్తో వే మ్యాచ్ మే ఫ్రాన్స్ స్వీడన్ కే బుడీ జె ముకాబలే మే టే గోల్ కరే షికస్త్ ని ఫ్రాన్స్ కి టీమ్ భీ పరే ప్రీ క్వార్టర్ మరహలే మే పహుంచీ వయో. ఈవెంట్ జె టిన్ మ్యాచన్ మే మెక్సికో ఎక్వాడోర్ కె హరాయ ఈవెంట్ కా బహర్ కరే ఛడియో. మెక్సికో ఎక్వాడోర్ కె బుడీ జి భేట్ మే బిన్ గోల్ అంటా షికస్త్ దై ఈవెంట్ కా బహర్ కరే ఛడియో.
1: सुन रहे थे GAFM नेटवर्क पर KTN न्यूज.
2: मेहरान आयरन स्टोर हालानी होलसेल डिपो अ नेम टू बी ट्रस्टेड.
3: सरिया गार्डर टीयर एंगल चैनल पट्टी लोही दरवाजा सिल्वर जा चौंक सीमेंट रेती क्रेश रंग वगैरह बाजार का बार दस्तियाब आई.